మగ తండ్రి తగ మసూతి పాడు తజ్జం తజ్జం తజ్జం ఇంద్ర తరగడ తద్ది నందగది నందగది నందగది తాంతరగడది ఇంతరగడదా.